0: హరిత ధ్వజ ప్రదర్శన పూర్వకం ఉద్ఘాటనం కృతం. చతుర్దశ సహస్ర కోటి రూప్యకాణాం వివిధ వికాస పరియోజనానాం శిలాన్యాసం చాపి విహితం. DGMA ఇత్యనేన నౌకాయాన స్వామిభ్యః హోర్ముజ్ జలసంధి ఇత్యతః యాత్రాం కుర్వతాం భారతీయానాం నావికానాం నియుక్తిం పరిహరంత్వితి నిర్దేశో దత్తః. యూరోపీయ సంఘః పాకిస్తానస్య మానవాధికార స్థితిం ప్రతి గభీరా చింతాం ప్రాకటయత్. పాకిస్తానదేశం వ్యాపార లాభాయ అంతారాష్ట్రీయ ప్రతిబద్ధతాయాః అనుపాలనం కుర్యాదితి చ నిర్దిష్టం. అద్య అరుణాచల ప్రదేశ అసమ మేఘాలయ ఒడిశా రాజ్యానాంచ కేషుచిత్ భాగేషు ప్రచండ వృష్టిః భవిష్యతీతి ఋతు విజ్ఞాన విభాగస్య పూర్వానుమానమస్తి. అపి చ బ్యాడ్మింటన్ క్రీడాయాం భారతస్య క్రీడికా PV సింధుః టోక్యో నగరే జాపాన్ ఓపెన్ క్రీడాయాః ఉపాంతి చక్రం ప్రవిష్టవతి. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా అద్య హర్యాణారాజ్యస్య జింద సోనిపత్ నగరయోః మధ్యే భారతస్య ప్రథమం హైడ్రోజన్ శక్తియుతం రైలయానం జింద రైలస్థానకతః హరితధ్వజప్రదర్శ్య ఉద్ఘాటితం. యద్ధి స్వచ్ఛం తథా సుస్థిరం రైలపరివహనం ప్రతి ప్రముఖం పదక్షేపం ఇతి చ నిర్దిష్టం. ప్రధానమంత్రిణా రాష్ట్రీయ రాజమార్గ పరియోజనయా సహ చతుర్దశ సహస్ర కోటి రూప్యకాణాం విభిన్నానాం వికాస పరియోజనానాం శిలాన్యాసం లోకార్పణం చ కృతం. ప్రధానమంత్రి 57.5 కిలోమీటర్ పరిమితం సుదీర్ఘం దిల్లీ అమృత్సర కట్రా ద్రుతమార్గమపి రాష్ట్రార్పితవాన్. జనసమూహం సంబోధయన్ ప్రధానమంత్రి శ్రీ మోదీ అవదత్ యత్ భారతీయ రైల్ విభాగే విగత ద్వాదశ వర్షేషు మహత్ పరివర్తనం జాతమితి.
1: భవిష్య మే జబ్ భీ హైడ్రోజన్ ట్రైన్ కా జిక్ర్ ఆయేగా తో జింద్ కా సోనిపత్ కా హర్యానా కా నామ్ భీ ఆయేగా హీ ఆయేగా. मैं आप सभी को पूरे देश को भारतीय रेल की आधुनिकता से जुड़े इस बड़े कदम के लिए बहुत बहुत बधाई देता हूं.
0: అవసరేస్మిన్ రైలమంత్రి అశ్విని వైష్ణవ దేశస్య ప్రథమస్య హైడ్రోజన్ శక్తియుతస్య రైలయానస్య ప్రచాలనం ఐతిహాసికం సాఫల్యం చ ఉక్తవాన్. యత్ ఏతత్ స్వదేశీయ హైడ్రోజన్ తంత్రజ్ఞానస్య వికాసస్య భారతస్య సంకల్పం ప్రతిబింబయతీతి. అనంతరం ప్రధానమంత్రిణా చండీగఢ్ నగరే అనేకాః వికాస పరియోజనాః సమారబ్ధాః. జనసమూహం సంబోధయన్ ప్రధానమంత్రి శ్రీ మోదీ అవదత్ యత్ చండీగఢస్య వికాసేన జనానాం జీవనం పరివర్తితమస్తితి. చండీగఢస్య స్వాస్థ్యసేవాయాః విస్తారః ప్రచలతి యేన లక్షశః జనాః ఉపకృతాః భవిష్యంతి. సముద్రీయ ప్రశాసన మహానిదేశాలయేన DGMA ఇత్యనేన నౌకాస్వామినః నౌకాప్రబంధకాః రిక్రూట్మెంట్ అండ్ ప్లేస్మెంట్ సర్వీస్ లైసెన్స్ కంపెనీస్ ఇత్యేభ్యశ్చ నిర్దేశః ప్రదత్తః యత్ ఆగామి ఆదేశపర్యంతం హోరుముజ్ జలసంధ్యాః మాధ్యమేన యాత్రా కుర్వత్సు నౌకాసు భారతీయానాం నావికానాం నియుక్తిం నివారయంత్వితి. సముద్రతటీయ ప్రశాసనేన గల్ఫప్రదేశే వర్ధితా అసురక్షాయాః స్థిత్యానుసారం భారతీయానాం నావికానాం సురక్షాయాః సంరక్షాయాః చ నివారకోపాయానాం విషయ పరామర్శః ప్రదత్తః. యూరోపీయ సంఘః పాకిస్తానే మానవాధికార స్థితిం ప్రతి గభీరాం చింతాం ప్రకటితవాన్. సామాన్యీకృత ప్రాధాన్యతా యోజన అథవా GSP+ ఇత్యస్యాంతర్గతం వ్యాపార లాభాయ పాకిస్తానస్య నిరంతర ప్రవేశః 2027 ఇతి వర్షాత్ సంశోధితస్య GSP సంరచనాయాః అంతర్గతస్య అంతారాష్ట్రీయ ప్రతిబద్ధతానాం అనుపాలనం ప్రతి అవలంబితః భవిష్యతి ఇతి ఉక్తం. సంఘః సావధానం ఉక్తవాన్ అద్యతనీయాం సంవిధాన సంశోధనానాం విషయ అపి ప్రతివేదనే చింతా ప్రకటితా. సహ అవదత్ యత్ ఏతేషాం పరివర్తనానాం కారణేన న్యాయపాలికాయాః స్వాతంత్ర్యం ఇతోపి దుర్బలం జాతం. అల్పసంఖ్యకానాం సముదాయానాం స్థితిం ప్రకాశ్య ప్రతివేదనే ఉక్తమస్తి యత్ తే నిరంతరం భేదభావం వ్యక్తిగతం ఆక్రమణం జనసమూహ హింసాం పూజాస్థలానాం క్షతిం చ సమ్ముఖీకురువంతః సంతీతి. ప్రతివేదనానుసారం అనేన అపరాధీనాం దండముక్తిః పీడితానాం మధ్యే భయం చ అభవత్. సహ ఇతోపి అవదత్ యత్ పాకిస్తానదేశస్య విధి సంరచనా ధార్మిక జాతీయ భాషిక అల్పసంఖ్యకానాం పర్యాప్తతయా మాన్యతాం సంరక్షణం వా న కరోతి ఇతి. संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते. सममेव कार्यक्रमोऽयम् आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन ए आई आर चलदूरभाषीयतन्त्रांशे अपि उपलब्धो भविष्यति. सर्वकारेण क्रीडायां स्वच्छताम् आनेतुं देशस्य वैधानिकं संस्थागतञ्च संरचनां सुदृढं कर्तुं राष्ट्रीय डोपिंग निरोध अधिनियम 2022 अथ राष्ट्रीय डोपिंग निरोध संशोधनम् अधिनियम 2025 इत्येतयोः आरम्भस्य सूचना दत्ता अस्ति. क्रीडासु डोपिंग निरोधाय क्रीडालूनाम् अधिकाराणां रक्षणाय अन्ताराष्ट्रीय स्वीकृत डोपिंग विरोधी मानकानाम् अनुगुणं क्रीडास्पर्धायाः अखण्डतायै च विधिरेषा समग्रं वैधानिकम् आधारं प्रददाति. राष्ट्रपति द्रौपदी मुर्मुः अस्य मासस्य 9-10-25 मोल्डोवा उत्तर मेसिडोनिया रोमानिया देशानां राजकीय भ्रमणं करिष्यति. नवदेहली नगरे प्रसारमाध्यमैः सह वार्तालापं कुर्वन् विदेशमन्त्रालयस्य सचिवः सीबी जॉर्ज इत्येषः अवदत् यत् एतानि राज्यपर्यटनानि मोल्डोवा गणराज्यस्य उत्तर मेसिडोनिया गणराज्यस्य रोमानिया गणराज्यस्य च राष्ट्रपतीनाम् आमन्त्रणेन क्रियन्ते इति. सः अवदत् यत् अस्याः यात्रायाः ऐतिहासिकं महत्त्वं वर्तते यतः एतत् मोल्दावा गणराज्यस्य उत्तर मेसिडोनिया देशस्य च भारतीयराष्ट्रपतेः प्रथमद्वैपाक्षिकयात्रा भविष्यति. सः अवदत् यत् रोमानिया देशस्य यात्रा 30 भारतीयराष्ट्रपतेः प्रथमा राजकीययात्रा भविष्यति. भारतस्य ऋतुविज्ञानविभागेन अद्य अरुणाचलप्रदेशस्य असमराज्यस्य मेघालयस्य ओडिशाराज्यस्य च केषुचित् भागेषु प्रचण्डवृष्टिः भविष्यतीति पूर्वानुमानं कृतमस्ति. बिहारस्य छत्तीसगढस्य पूर्वमध्यप्रदेशस्य पूर्व उत्तरप्रदेशस्य झारखण्ड नागालैण्ड मणिपुर मिजोरम त्रिपुरा उत्तराखण्डराज्यादिभिः समं विदर्भस्य पश्चिमबङ्गस्य सिक्किमराज्यस्य च केषुचित् भागेषु अपि दिने मध्यमात् प्रबलपर्यन्तं वर्षा भवितुमर्हतीति उक्तमस्ति. दिल्लीराज्यस्य मुख्यमन्त्री रेखागुप्ता अद्य नवदेहल्यां 45 नूतनानाम् आयुष्मान् आरोग्यमन्दिराणाम् उद्घाटनम् अकरोत्. सामाजिकमाध्यमप्रसारे मुख्यमन्त्री उक्तवती यत् नगरस्य निवासिनः स्वगृहं निकषा एव उत्तमस्वास्थ्यसेवाः प्राप्नुयुरिति सङ्कल्पसिद्धये सर्वकारः प्रतिबद्धः अस्तीति. अद्य दिल्लीनगरे 15,400+ प्रायः आयुष्मान् आरोग्यमन्दिराणि प्रचलन्ति. 11,000+ आयुष्मान् आरोग्यमन्दिराणि शीघ्रमेव प्राप्तानि भविष्यन्तीत्यपि सा अवोचत्. संसदः प्राविट्यसत्रात् प्राक् अद्य नवदेहल्यां मन्त्रिमण्डलस्य सभा अभवत्. अस्यां सभायां केन्द्रीयमन्त्री अमितशाहः राजनाथसिंहः राजीवरञ्जनसिंहः किञ्जारापु राममोहननायडुः किरेन रिजिजुः च उपस्थिताः आसन्. सभायाः समये नेतारः आगामि संसदीयसत्रस्य रणनीतिं परिकल्पितवन्तः. अस्य मासस्य 20 आगामिमासस्य 13 संसत् प्राविट्यसत्रं प्रचलिष्यति. प्रियाः श्रोतारः अन्ते क्रीडावार्ताः. बैडमिंटन क्रीडायां 2 ओलंपिक पदक विजेत्री पीवी सिंधु इत्येषा जापान ओपनाख्यायाः क्रीडायाः उपान्त्यचक्रे प्रविष्टवती. जापान देशस्य पूर्व विश्व विजेत्री नोजोमी ओकुहारा इत्यस्याः महिला एकलस्य प्रागुपान्त्यचक्रीय स्पर्धायाः निराकरण कारणात् परं सिंधु प्रगतिम् अकरोत् येन भारतीय क्रीडिकायै वॉक ओवर इति प्राप्तः. जगतः दशमी क्रीडिका पी बी सिंधु इदानीं चीनदेशस्य चतुर्थ्या क्रीडिकया चेन युफे इत्यनया सह श्वः उपान्त्यचक्रे क्रीडिष्यति इति वार्ताः.